ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై 13వ తారీఖు, సోమవారం శుభోదయం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ రెయిన్బోతో జీవితం రంగళమయం. స్టూడియో క్లాక్లో 6:10:58 సెకండ్ టైం అలా ముందుకు వెళ్తోంది. మరి ఇవాళ వందనం కార్యక్రమంలో క్షేత్రదర్శి

ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే, సోమవారం అంటేనే శివుడికి ప్రత్యేకం. మరి ఈరోజు ఒక ప్రత్యేక శివాలయం గురించి చెప్పుకోవాలి కదా. మీరు కొన్ని ఆలయాల్లో శ్రీ మహావిష్ణువుని శయన రూపంలో దర్శించి ఉండవచ్చు, కానీ శివుడిని ఎప్పుడన్నా అలా చూశారా? మహాశివుడి దర్శనం సాధారణంగా లింగ రూపంలోనే ఉంటుంది. కాకపోతే కొన్ని చోట్ల విగ్రహాలు ఉండవచ్చు, కానీ శయన శివుడు ఎక్కడుంటున్నాడు, ఎక్కడున్నాడు అనుకుంటున్నారు కదా. ఇలాంటి అపురూప ఆలయం చిత్తూరు జిల్లా సురటిపల్లిలో ఉంది. మరి అనేక విశేషాలున్న ఈ ఆలయం గురించి ఇవాళ్టి క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం.

క్షేత్రదర్శనంలో ఇవాళ చిత్తూరు జిల్లా సురటిపల్లిలో ఉన్న ఆ ప్రత్యేకమైన శివాలయం గురించి తెలుసుకుంటున్నా కదా. క్షీరసాగర మథనం కథ మీకు తెలిసిందే కదా, అందుకని ఆ కథంతా ఇప్పుడు చెప్పను. కానీ ఆ మథనం సమయంలో హాలాహలం సముద్రంలోంచి ఉద్భవించిందని చెప్తారు కదా, ఆ విషయానికి హాలాహలం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? మందర పర్వతానికి తాడులా కట్టిన వాసుకి నొప్పి భరించలేక బాధతో హాలం అనే విషాన్ని కక్కుతుంది. అప్పుడే సముద్రంలోంచి హలం అనే విషం బయలుదేరింది. ఇవి రెండూ కలిసి హాలాహలం అయిందన్నమాట. సరే, ఆ విషాన్ని చూసి దేవతలు భయపడటం, ఈశ్వరుణ్ణి ప్రార్థించడం, ఆ పరమేశ్వరుడు ప్రపంచాన్ని రక్షించటానికి ఆ విషాన్ని స్వీకరించటం, పార్వతీమాత అడ్డుకోవడం వల్ల విషాన్ని కంఠంలోనే నిలిపి గరళ కంఠుడవ్వడం కూడా మనందరికీ తెలుసు. అలా గరళంన స్వీకరించి సకల జగత్తును కాపాడిన రోజు శనివారం త్రయోదశి ప్రదోష సైమంలో. ఆ సంతోష సమయాన శివుడు నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య ఆనంద తాండవం చేస్తాడు. అందుకే ప్రదోష సమయంలో నందీశ్వరుడికి నమస్కరిస్తే శివుని దయ పొందవచ్చు అంటారు.

క్షేత్రదర్శన్లో ఇవాళ చిత్తూరు జిల్లా సురటిపల్లిలో ఉన్న ఒక ప్రత్యేకమైన శివాలయం గురించి మాట్లాడుతున్నాం. విషాపానం తర్వాత గౌరీదేవితో కలిసి కైలాసానికి వెళ్తాడు పరమశివుడు. ఆ మార్గంలో సురటిపల్లికి వచ్చేటప్పటికీ కైలాసనాథుడు విషం వల్ల కొద్దిగా కళ్ళు తిరిగినట్లవడంతో లోకమాత ఒడిలో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకుంటాడు. సకల జీవులకు సర్వమంగళాలని ప్రసాదించే జగజ్జనని ఇక్కడ సర్వమంగళగా పిలువబడుతోంది. అంటే పడుకున్న ఈశ్వరుడు గనుక స్వామి పల్లికొండేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు.

మరి ఆ ఆలయంలో అనేక విశేషాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. వాటి గురించి కూడా తెలుసుకుందామా? శివుడు అమ్మఒళ్ళో తలపెట్టుకొని క్షీణించినట్లు దర్శనమిచ్చేది ప్రపంచంలో బహుశా ఇక్కడ ఒక్కచోటే మాత్రమే. 19 అడుగుల పొడుగున సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకొని ఉన్న ఈ శయనశివుడు అమ్మవారు అత్యద్భుతమైన సౌందర్యంతో విలాసిల్లుతుంటారు. చుట్టూ విష్ణు, బ్రహ్మ, నారదుడు, సూర్యచంద్రులు, ఇంద్రుడు, తుంబురుడు, భృగుమహర్షి, మార్కండేయుడు, కుబేరుడు, అగస్త్యుడు, పులస్త్యుడు, గౌతముడు, వాల్మీకి, విశ్వామిత్రుడు వీరికి నమస్కరిస్తూనే ఉన్నారు. ఈ మూర్తులను పక్కనే ఉన్న వాల్మీకేశ్వర ఆలయంలో ప్రత్యేక ఆలయంలో దర్శించవచ్చు. ఈ ఆలయంలో ముందు మరగతాంబికను, వాల్మీకేశ్వరులను దర్శించాలంటారు. ఆ తరువాతే శయనశివుడిని దర్శించాలంటారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ క్షేత్రదర్శన వింటున్నారు. వందన కార్యక్రమంలో ఇక్కడ హాలాహలం నుంచి సకల భువనాలను రక్షించాక శివుడు ప్రదోష సమయంలో నందీశ్వరుడి కొమ్ముల నడుమ ఆనంద తాండవం చేశాడు. కనుక ఇక్కడ ప్రదోష పూజకి చాలా విశిష్టత ఉంది. ఇంకా అసలు ప్రదోష సమయంలో పూజలు ముందు ఇక్కడే ప్రారంభమయ్యి తర్వాత మిగతా శివాలయాలకు విస్తరించాయని కూడా అంటుంటారు. ఆ సమయంలో నందీశ్వరుడికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకి అభిషేకం జరగడం ఇక్కడ విశేషం. 1971 కార్తీక మాసంలో కంచి మఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఒక్కరోజు కోసం ఈ గుడికి వచ్చి 30 రోజులున్నారంట. ఆ సమయంలో ఈ ఆలయంలో చెల్లాచెదురుగా ఉన్న కొన్ని అపురూప శిల్పాలను ప్రతిష్ఠ చేయించి ఆలయ శోభను మరింత పెంచారు. స్వామివారు వచ్చిన దగ్గర నుండి ఇక్కడికి భక్తుల రాకట ఎక్కువయిందంట. ఈ ఆలయంలో పలు దేవతామూర్తులు పత్ని సమేతంగా ఉండటం కూడా విశేషమే. అందుకే ఈ దేవతామూర్తులను దర్శిస్తే కుటుంబం అంతటికీ మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

2 o'clock సమయం 6 గంటల 44 నిమిషాలు. వందనం కార్యక్రమంలో క్షేత్రదర్శిని గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఈ సురుటిపల్లి శివాలయంలో శయనశివుడే కాక ఇంకా ఆలయాలు, ఉపాలయాలు, అనేక సుందర విగ్రహాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందామా? ఆలయానికి ఇరుప్రక్కల శంఖనిధి, పద్మనిధి తమ భార్యలతో ఉంటారు. ఇది చాలా అరుదు. ఇంకా ఇక్కడ అమ్మవారు మరగతాంబిక. అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణగా వస్తుంటే ఆలయం బయట గోడకి, ద్వారానికి కుడివైపు సాలిగ్రామ గణపతి, ఎడమవైపు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. లోపలికి వెళ్ళగానే ఎదురుగా శ్రీ మరగతాంబిక అత్యంత సుందర రూపంలో భక్తులను బ్రోచే ఆ తల్లికి కుడివైపున కల్పవృక్షం, ఎడమవైపున కామధేనువు విలసిల్లుతుంటాయి.

వల్లిదేవసేనా సమేతుడై దక్షిణముఖంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామిని కూడా ఇక్కడ దర్శించవచ్చు. దక్షిణముఖంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తిరుచెందూర్లో మాత్రమే దర్శనమిస్తాడంటారు. యమగండం, రాహుదోష సమస్యలు, రుణ బాధలు ఉన్నవారు ఈ స్వామిని దర్శిస్తే వారి బాధలు తొలగిపోతాయంటారు. అలాగే లవకుశల పాదాలు, రాజమాతంగి చేతిలో చిలుకతో, విష్ణుదుర్గ వాహనాలతో సహా సప్తమాతృకలు, భూవరాహ స్వామి లాంటి అనేక శిల్పాలను చూడవచ్చు.

మరి ఇన్ని విశేషాలు వినేసరికి ప్రయాణానికి సిద్ధమవ్వాలనిపిస్తుందా? ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో చిత్తూరు జిల్లాలో ఉన్న సురుటిపల్లి అనే చిన్న గ్రామంలో ఉంది శ్రీ పళ్ళి కొండేశ్వరాలయం. పుత్తూరు నుంచి చెన్నై వెళ్లే బస్సులన్నీ సురుటిపల్లిలో ఆగుతాయి. అలాగే తిరుపతి నుండి చెన్నైకి వెళ్లే మార్గంలో ఉంటుంది. మరి ఇది ఇవాళ్టి క్షేత్ర దర్శనలో మనం తెలుసుకున్న అత్యంత విశేషమైన శ్రీ పళ్ళి కొండేశ్వరాలయం.

0: FM Rainbow 101.9
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. హెల్తీ మార్నింగ్స్కి స్వాగతం. మరి ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్గా హెల్తీగా ఉండటానికి మీరు ఏదో ఒక ప్లాన్తో అయితే ఉంటారుగా, నిజమేనా అవునా లేదా అయితే మనం ఎలాగూ తెలుసుకుంటాం కదా మన హెల్తీ మార్నింగ్స్లో ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత.

ఫ్రెష్ మార్నింగ్, ఫ్రెష్ వీక్ అండ్ ఫ్రెష్ హోప్స్. సోమవారం అంటే కొందరికి కొత్త ఉత్సాహం, ఇంకొందరికేమో మండే బ్లూస్. కానీ మనం అలా ఫీల్ అవ్వకుండా ఒక డెసిజన్ తీసుకుందామా? హెల్త్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఎవ్రీడే టైంకి నిద్ర లేవడం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకపోవడం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కనీసం అరగంటైనా శరీరానికి ఎక్సర్సైజ్ చేయడం, ఈ 3 హ్యాబిట్స్ ఈ వీక్ అంతా మనల్ని మరింత ఉత్సాహంగా ఉంచుతాయంట. మరి ఈ మండే రోజు నుండి లెట్స్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ ద సేమ్. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェナレンジェニ
1: స్టూ క్లాక్ లో 7:13 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆచార్య రంజిత్. మరి అందరూ అసలు ఫిట్నెస్ మంత్ర అంటూ ఉంటారు కదా. మన బాడీ ఒక అద్భుతమైన మెషిన్. దాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ప్రతిరోజు ఎంతో కొంత మూమెంట్ అనేది అవసరం అన్నమాట. అంటే 30 మినిట్స్ ఫాస్ట్గా నడవడం, 30 మినిట్స్ ఫాస్ట్గా నడవడం అన్నమాట. అంటే 10 మినిట్స్ యోగా లేదా స్ట్రెచ్చింగ్ చేయడం లాంటివి చేస్తే లాభం ఉంటుంది. మార్పులు చిన్నే కానీ రిజల్ట్లో డిఫరెన్స్ మాత్రం డెఫినెట్గా కనిపిస్తుందంట. మనం కూడా చేద్దాం మరి.

స్టూడియో క్లాక్ లో 17 718 అవుతుంది. సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, నిన్నే ప్రేమిస్త సినిమా నుండి చిత్ర గారు ఆలపించిన సూపర్ హిట్ నెంబర్. మరి తర్వాత హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు. మండే మార్నింగ్స్ ని ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేయాలంటే ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ ఈక్వల్ పోర్షన్స్ లో ఉండే విధంగా మన బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆబ్వియస్ గా రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చంట. చాలామంది టీ ఆర్ కాఫీతో షురూ చేస్తారు, కానీ మంచి పోషకాహారంతో డేని స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలిసిందేగా, ఆరోగ్యమే మహాభాగ్యం.

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: స్టూడియో క్లాక్ లో 7:25 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నాం విత్ మీ ఆర్జే రంజిత్. ఫిజికల్ హెల్త్ కి పోషకాహారం సరే, మరి మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? అండ్ దట్ టు మండే రోజు. పెండింగ్ వర్క్స్ ఉంటాయి, పని ఒత్తిడి, ఇంకా ఎవరెవరి ఫీల్డ్స్ బట్టి వాళ్ళ వాళ్ళ పనులుంటాయన్నమాట. సో మెంటల్ హెల్త్ని కాపాడుకోవాలంటే మెడిటేషన్ చేయడం, 5 నిమిషాలు డీప్ బ్రీతింగ్, ఫ్యామిలీతో హ్యాపీగా గడపడం, ఇంకా ఇవాళ చేయాల్సిన మనసులు అంటే పనులుంటాయి కదా, వాటిని ప్రశాంతంగా ప్లాన్ చేసుకోవడం అనేవి ఇంపార్టెంట్ అంటారు.

ఎన్ని చేసినా ఎంత చేసినా రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజు మనం తీసుకునే ఫస్ట్ మీల్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు మార్నింగ్ ఏదైనా ఒక ఫ్రూట్ లేదంటే ముందు రోజు రాత్రంతా నానబెట్టిన కొన్ని బాదం గింజలు ఉంటాయి కదా, లేదా కిస్మిస్లను కూడా తీసుకోవాలి. అలా తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆ న్యూట్రిషన్స్ చెప్తూ ఉంటారు. అలాగే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి మనకి చాలా, ఇప్పుడు సమ్మర్ అనగానే మ్యాంగోస్ అని, లేకపోతే ఇంకా ఈ టైంలో దొరికే ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇప్పుడైతే ఈ మధ్య వచ్చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ కానీ, లేకపోతే నేరేడు పళ్ళు కానీ, ఇలాంటివి సీజనల్ ఫ్రూట్స్ని ఇంకా మిల్లెట్స్ని మనం ఆహారంలో గనక యాడ్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా, సాధ్యమైనంత తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలంట. అది చాలా ఇంపార్టెంట్ బిగులు. ఇంకా తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి సింగరేణి భరోసా యాత్రను ఈరోజు ప్రారంభించారు. 2 రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో సుమారు 50,000 మందికి పైగా సింగరేణి కార్మికులకు, 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17 తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలోని కొత్త ఓపీడీ విభాగాన్ని ఆయన స్వయంగా ప్రారంభించి మిగిలిన 6 ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులో శ్రీపెరుంబుదూర్ ఆసుపత్రులతో పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు ఈఎస్ఐ డిస్పెన్సరీలను కూడా ఈ సందర్భంగా జాతికి అంకితం చేస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో రహదారుల నెట్వర్క్ బలోపేతం చేయడంలో భాగంగా నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కలిపి మొత్తం 773 కోట్ల రూపాయల పైచిలుకు భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు కీలక రహదారులు, బ్రిడ్జ్ నిర్మాణం పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో శ్రీ కనకదుర్గమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన T20 సీజన్1 ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనల్ 4లో ఖమ్మమేసే జట్టుపైన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించి తొలి సీజన్ ఛాంపియన్గా నిలిచింది. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను

ఖతార్కి చెందిన ఫాదర్ అమీర్ పరమపదించారు. వీరి గౌరవార్థం భారత ప్రభుత్వం ఈ ఒక్కరోజు సంతాప దినాన్ని ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 你扫把你扫马把你干嘛把扫掉把扫马掉把马你把扫你你扫把马个马个你干你干你扫你扫你扫你扫你扫你的你的你的快打快打把马扫个马把干嘛把你把你扫个扫个把马把个扫个马干嘛扫个马把马个你扫你的把马干嘛把你的把马干嘛你的你你扫扫扫扫你你你搞个个你你你马马干嘛把马干嘛干你扫个个个把把把把个个个你你你你个个个扫扫你扫个你扫马个你扫你扫你扫你扫你扫把你把你把你把把你扫你扫你扫你扫Bani bani bani baba, gama gama gama gama, saga saga saga, nisa gama gama gama gama, saga saga saga, nisa nisa gama saga, ma ba gama bani ma ba nisa, saga ma ba gama bani ma ba nisa.
1: మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుతో కలిసి సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో సుమారు 50 వేల మందికి పైగా సింగరేణి కార్మికులకు, 30 వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే యాత్ర ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని సరిగ్గా నిర్మించకుండా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని, ఎన్డీఎస్ఏ నివేదిక చేళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాజెక్టును కోమాలోకి నెట్టిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటేని, తెలంగాణలో ఉన్నది హైబ్రిడ్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజు కొనసాగాయి. తెలుగు భాషా విభాగం విద్యార్థులు వినూత్న కార్యక్రమాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. దీక్షా ప్రాంగణాన్ని సందర్శించిన మాజీ వీసీ ఎన్ గోపి విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ దీక్షల్లో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ స్టూడియో క్లాకుల సమయం 10 గంటలు. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లో ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. ప్రజలు 1800-117-800 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ కార్యక్రమానికి తమ సూచనలు తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగా ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన లింక్ను అనుసరించడం ద్వారా కూడా తమ సూచనలను నేరుగా ప్రధానమంత్రికి పంపవచ్చు. రాబోయే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 136వ సంచికకు తమ సూచనలను ప్రజలు ఈ నెల 24వ తేదీ వరకు పంపించవచ్చు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందం ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో అధికారిక పర్యటన జరుపుతుంది. హైదరాబాద్లోని కర్మన్ ఘాట్లో స్వర్గీయ వంగా మధుసూదన్ రెడ్డి విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం ఆవిష్కరించారు. మధుసూదన్ రెడ్డి ప్రజాసేవను, నిస్వార్థ వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కొనియాడారు. దేశంలో పశుసంవర్ధక పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, పరిశోధనలు పెరగాలని నిపుణులు చెప్పారు. పశు వైద్య విద్యా సంస్థలు, పరిశ్రమల అనుసంధానం ఉండాలని చెప్పారు. మహారాష్ట్ర పశు మత్స్యశాస్త్రాల విశ్వవిద్యాలయం, పౌల్ట్రీ ఇండియా ఆదివారం హైదరాబాద్లో పశు సంవర్ధక సమ్మేళనం నిర్వహించగా హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబియాలోని బుకారమంగాలో జరిగే 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5 భారతీయ విద్యార్థులు స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. పూణేకు చెందిన కనిష్క్ జైన్, ఇందోర్కు చెందిన రిద్దేశ్ అనంతా బెండలే, న్యూఢిల్లీకి చెందిన రిషిత్ గార్గ్, ముంబైకి చెందిన శ్రేష్ఠ సురయ్య, అహ్మదాబాద్కు చెందిన స్వరిత్ జోషి స్వర్ణ పథకాలు సాధించారు. ఈ విజయంతో 87 దేశాలకు చెందిన 381 మంది విద్యార్థుల మధ్య జరిగిన పోటీలో భారత్, రష్యా, చైనా, కజాక్స్థాన్, సౌత్ కొరియా, తైవాన్లతో కలిసి సంయుక్తంగా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర ఈ ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు యాత్రలో పాల్గొంటున్నారు. కాగా ఈ యాత్ర కాసేపటి క్రితం ఖమ్మం చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మిగతా నేతలకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ టీజీటెట్ లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు 60% మార్కులు, బీసీ అభ్యర్థులకు 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు అర్హతగా నిర్ణయించారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ద్వారా దేశవ్యాప్త నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం తదుపరి దశను ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా జిల్లా స్థాయి నుంచి ప్రారంభమై రాష్ట స్థాయి మీదుగా జాతీయ స్థాయి వరకు సాగే మూడంచెల విధానంలో పోటీలు నిర్వహిస్తారు. మై భారత్ పోర్టల్లో నమోదు ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. మొదటి పరీక్షలో సముద్రంలో దిగిన తర్వాత క్రూ మాడ్యూల్ తిరిగి నిటారుగా నిలబడేలా చూసే ఆపరేటింగ్ సిస్టమ్ను ధృవీకరించారు. రెండో పరీక్షలో వ్యోమగాములుండే క్రూ మాడ్యూల్ను విద్యుత్ చోదక శక్తిని అందించే సర్వీస్ మాడ్యూల్తో అనుసంధానించే అంబిలికల్ మెకానిజంను వేరు చేశారు. అలాగే ఒక నమూనా క్రూ మాడ్యూల్ నుండి CSU-2ను వేరు చేసే పరీక్షను కూడా నిర్వహించారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి తీసుకువస్తూ నిర్మించిన కొత్త అవుట్ పేషెంట్ విభాగం సిద్దమైంది. దీన్ని రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి శోభా కరణ్ లజే ప్రారంభించనున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులను కూడా హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల్లో పిల్లల్లో పేగులు వచ్చే పురుగుల నివారణకు అల్పెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లల్లో రక్తహీనత తగ్గించడం, పోషకాహార లోపాన్ని నివారించడం, వారి శారీరక మానసిక ఎదుగుదలను మెరుగుపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశంగా ఉంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్.

చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: You're listening to Akashvani Hyderabad FM Rainbow 101.9. The time by the studio clock is 47 minutes past 12.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद FM रेनबो 101.9। समय हो चुका है दोपहर के 1:05।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఖతార్ దేశ మాజీ పాలకుడు, ప్రస్తుత అమీర్ తండ్రి అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మృతికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం ఈరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. ఆకాశవాణి సంతాప దినాన్ని పాటిస్తోంది.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853, మరొక నంబరు 29550923. ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.
1: बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: Where there's water, there's life. Come, let us adopt rainwater harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.

0: जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట ఓ అందమైన ప్రేమ కథ. రెండు గువ్వలు, చిలక, గోరింక. రెండు రవ్వలు, తార, నెలవంక. కలలు కన్నాయి, కథలు చెప్పుకున్నాయి. ఆకాశం సాక్షిగా, భూదేవి సాక్షిగా పసి వయస్సులో బొమ్మలు పెళ్లి చేసుకున్నాయి. కడ వరకు నిలవాలని బాసల వీరునామా రాసుకున్నాయి. ఇంతలో కాలం కన్నేరు చేసింది, ఆ జంటను విడదీసింది. ఇక ఒకే వెతుకులాట. ఇప్పుడు అదేనా ఈ పాట?

ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 జతచేసి 2324085252, మరొక నంబరు 2324085353, మరొక ఫోన్ నంబరు 2955059923. ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఖతార్ దేశ మాజీ పాలకుడు, ప్రస్తుత అమీర్ తండ్రి అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా ఆల్థానీ మృతికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం ఈరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085252 2324

0853 2959 5932 నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. మర్చిపోకండి, బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 సమయం 3 గంటలు దాటి 59:45 మరికొద్ది క్షణాల్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల సాధనపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులపై సమీక్షించనున్నారు. పశ్చిమ బెంగాల్లో సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు అసెంబ్లీ ఆమోదించిన రెండు సరికొత్త కఠిన నేర నిరోధక బిల్లులకు గవర్నర్ ఆర్ఎస్ రవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పబ్లిక్ సేఫ్టీ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ చట్టాలు ఇవాటి నుంచి ఆ రాష్ట్రంలో అధికారికంగా అమల్లోకి వచ్చాయి. బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కొత్తగూడెం సభలో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల రాజకీయ స్వార్థం, అవినీతి వల్లే సింగరేణి సంస్థ అప్పులు పాలై కార్మికులు మోసపోయారని విమర్శించారు. సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్లోని ముక్తైర్ హాల్లో ఆగస్టు 10వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు అగ్నివీర్ జనరల్ డ్యూటీ క్లర్క్ ట్రేడ్స్మెన్ క్రీడాకారుల కోటాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. అర్హులైన క్రీడాకారులు ఆగస్టు 6వ తేదీన, ట్రేడ్స్మెన్స్ ఆగస్టు 7వ తేదీన ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేయాలి. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన 3 అత్యవసర కార్యాచరణ ప్రణాళికలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్రిసాట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వి బీఆర్ఎస్ విభజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వినూత్నంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించింది. దీనిపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను నివేదిక కోరటంతో పాటు కేంద్ర యూపీ ప్రభుత్వాలకు శ్రీరామ జన్మభూమి ట్రస్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పౌరసత్వాన్ని ధృవీకరించే విదేశీయులను గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో విదేశీయులుగా ముద్రపడిన 27 మందికి రక్షణ కల్పిస్తూ గౌహతి హైకోర్టు ట్రైబ్యునల్ తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం దేశంలో న్యాయపరమైన ప్రక్రియదే పై చేయని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, ఈశాన్య, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. ఖతార్ దేశ మాజీ పాలకుడు, ప్రస్తుత అమీర్ తండ్రి అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మృతికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం ఈరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సమయం 4 గంటలు దాటి 50 నిమిషాలు.

0: శ్రోతలకు ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085252, 2324085353, మరొక నంబరు 2955092 3. ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. మర్చిపోకండి, బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
1: గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేందుకు తమకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసిన దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీ టెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన 1,15,028 మంది అభ్యర్థుల్లో 50,544 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ప్రజాప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజనం అమలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పథకాల ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను నిర్లక్ష్యం చేసి అప్పుల్లోకి నెట్టాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. సింగరేణి విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారులకు సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDNను ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఖతార్ దేశ మాజీ పాలకుడు, ప్రస్తుత అమీర్ తండ్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ మృతికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం ఈరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: మీరు వింటున్నారు FM రెయిన్బో 101.9. సమయం 5 గంటలు దాటి 44:48 కొనసాగుతోంది. ఆరోగ్య జీవనం, OCD, ఆబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్, ఈ విషయం గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ S. రమేష్ సుంకసారి.

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ఈ మధ్యలో ఇది సోషల్ మీడియా వల్ల కానీ లేదంటే సినిమాల వల్ల కానీ ఈ ఓసీడీ గురించి చాలా విషయాలు ప్రజల్లోకి చర్చించబడడం జరిగింది. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే దీన్ని అంటారు డాక్టర్ గారు?
1: అబ్సెసివ్ కంపల్సివ్ దీన్ని డిజార్డర్ అనాలనా అనొద్దా, దీని మీద కూడా చాలా సంవత్సరాల వరకు చర్చలు జరిగినాయి. ఎందుకంటే అబ్సెసివ్ కంపల్సివ్ అంటే మన మెదడు ఒక దాని మీద అబ్సెస్ అయిపోవడం అంటే ఇరుక్కుపోవటము. అంటే నేను చదువుతున్నాను, చదివేటప్పుడు నాకు అని లెక్కల్లో టేబుల్స్ నాకు గుర్తుండాలి అనేసి నాకు ఆబ్సెషన్ వచ్చి రోజు పొద్దున్న లేచి నేను 2 1 2 2 2 4 చేసుకుని కూర్చున్నాను అనుకో, అది కూడా ఆబ్సెషనే, కానీ అది జబ్బు కాదు. నేను ఇట్లా చేయడంలో ఆలోచించనుకో, నేను 3 సార్లు ఆ పదం చదివానంటే నాకు గుర్తుండిపోతుంది. సో నేను ప్రతి పదం 3 సార్లు చదవడం మొదలు పెడతాను, అది కూడా కంపల్షన్. అంటే నాకు ఒకసారి చేస్తే కాదు, 3 సార్లు చేస్తే గుర్తుంటుందని. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, 3 సార్లు చేసిన తర్వాత గుర్తు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఓకే మనం 5 టైమ్స్ చేద్దాము, ఇట్లా ఒక నంబర్లో ఇరుక్కుపోతారు. అంటే ముందు ఒక ఆబ్సెషను, దాన్ని కంపల్షన్ వచ్చేస్తుంది, దానివల్ల వాళ్ళు అనుకుంటారు ఇది చేస్తేనే అవుతుంది లేకపోతే కాదు. సో ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేసి ఎప్పుడు అంటాము, ఎప్పుడైతే కొందరికి ఈ చర్యలు నార్మల్గా ఉంటాయి, అంటే కొందరు పోతూ పోతూ దేవుడు దండం పెట్టారు, గుడి కనిపించింది కదా, సో అది కూడా అబ్నార్మాలిటీ అనొచ్చు. ఎందుకు నువ్వు ఇక బండి నడిపిస్తున్నావు, ఇట్లా ఎందుకు చేయాలి,
0: కరెక్టే,
1: బట్ అది అలవాటు, దాన్ని ఆబ్సెషన్ అనము. ఆబ్సెషన్ ఎప్పుడు అంటాము అంటే నేను కొద్దిగా ముందుకు పోయిన తర్వాత గుర్తొస్తా, అరే అక్కడ గుడి పోయింది, నేను దండం పెట్టలేదు, నేను మళ్ళా తిరిగి వచ్చి అక్కడ దండం పెట్టేసి మళ్ళా పోయినాను అనుకో, ఒక దండం పెట్టడంలో ఏదో చర్య తగ్గింది అనేది మళ్ళా 2వ సారి కూడా వచ్చాను అనుకో, అది డిజార్డర్.
0: కొందరిని గమనిస్తుంటాం డాక్టర్ గారు, తాళం వేసిన తర్వాత కూడా మళ్ళీ బయటికి పోయి వచ్చి తిరిగి వచ్చి తాళం చూస్తారు.

0: నేను వేశానా లేదా అని. ఇది డిజార్డర్ అంటారా?
1: ఇది కూడా ఒక్కసారి చూస్తే డిజార్డర్ కాదు, అది రెండు మూడు సార్లు చూడటము. ఇంకా ప్రతిసారి తాళం వేసినప్పుడు రెండు మూడు సార్లు చూడటము, లేకపోతే ఒక నంబర్ పెట్టుకొని 5 సార్లు 6 సార్లు 10 సార్లు అనేది. ఆ డిజార్డర్లో ఏమవుతుంది, అక్కడ మెదడులో ఉన్న సెంటర్ ఏదైతే మన మెదడు కంప్యూటర్ లాగా, కంప్యూటర్ హార్డ్వేర్లో ఈ సాఫ్ట్వేర్ ఏరియాస్ ఎక్కడైతే లోడ్ చేసి పెట్టామో మనము, దాంట్లో ఒక్క సాఫ్ట్వేర్ ఏరియాలో ఆ భాగం సరిగ్గా పనిచేయకపోతే ప్రతిసారి డౌట్ వస్తుంది, ఇది చేశామో లేదో చేశామో. ఆ డౌట్ వచ్చే పరిస్థితి ఎక్కువైనప్పుడు మనం ఈ చెకింగ్ మొదలు పెడతాము. ఇప్పుడు న్యూటన్ యాపిల్ చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు ఆ యాపిల్ పడినందుకు ఆయనకు గ్రావిటేషనల్ ఇదిగా రాలేదు, ఆయన బుర్ర అబ్సెస్డ్ ఉంది,

0: ఇంటర్ప్రిటేషన్ ఇదిగా రాలేదు. ఆయన బుర్రా అబ్సెస్డ్ ఉంది, ఎందుకు ఇది అవుతోంది, ఎందుకు ఇది అవుతోంది అనేసి అది పడినప్పుడు ఆయనకు సడన్ గా అది గుర్తుకొచ్చింది. దానికి దీనికి లింక్ పెట్టాడు, ఆయన చెప్పాడు. లైక్ ఆర్కమిడీస్ టబ్లో పడుకొని ఉన్నప్పుడు ఆ నీళ్లు బయటికి రాగానే యురేకా యురేకా అని పరిగెత్తుకుంటూ పోయినాడు. నగ్నంగానే పరిగెత్తుకుంటా యురేకా యురేకా అన్నప్పుడు అది జబ్బు కాదు,
1: అది రివలేషన్ అతనికి.
0: అది ఆ రివలేషన్, ఆ ఉత్సాహంలో పోయినాడు. ఆయనకు గుర్తు రాలేదు మనం టబ్లో పోతున్నాం అనేసి. సో అది రియాక్టివ్, దానికి జబ్బు అనము.
1: పగలు రాత్రి దానిపైనే ధ్యాస పెట్టుకొని సాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని మనం అబ్సెసివ్ కంపల్సివ్ కావడానికి లేదు,
0: దట్ ఈ నార్మల్. అది అది ఉండటం వల్లనే వాళ్ళు చాలా చాలా వస్తువులు సాధించడము, దానిపైనే దృష్టి పెట్టేసి మనం చేసుకుంటా పోయినప్పుడు అది జబ్బు కాదు.
1: చాలా మటుకు గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ కూడా తన ఆవిష్కరణలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రకమైన అబ్సెషన్ ఉంటుందంటారు.
0: అది అది ఉన్నందుకే వాళ్ళు చేయగలిగారు. సో అందుకే అది ఉన్నందుకే ఇవన్నీ మనం మన వాళ్ళందరూ ఈ రెవల్యూషన్స్ అన్నీ వచ్చినవి ఇవి ఆ ఆబ్సెషన్ వల్ల. ఆబ్సెషన్ ఉండటం తప్పు కాదు, మనం ఎగ్జామ్ పాస్ అయ్యడానికి ఆబ్సెషన్ ఉంటేనే పాస్ అవుతాము.
1: అవును, ఆ సంకల్పము ఆ దృఢ నిశ్చయము దాని కనుక సాధన అన్నీ ఉంటేనే సాధిస్తాం. అలా కాకుండా అది కేవలము ఒక మెకానికల్గా వితౌట్ రీజన్ కనుక మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్లయితే దాని ఒక డిజార్డర్ కింద పరిగణించవచ్చు.
0: అంతే
1: డాక్టర్ గారు, ఈ అబ్సెసివ్ కంపల్సివ్ ఒకవేళ పేషెంట్లో కనుక డిజార్డర్గా పరిణమించినప్పుడు ఏ రకమైన ట్రీట్మెంట్ పద్ధతి ప్రస్తుతం అవైలబుల్ ఉందంటారు?
0: ట్రీట్మెంట్లో అంతకన్నా మొదటిది చేసేది కౌన్సిలింగ్, బిహేవియర్ మాడిఫికేషన్ అంటాము దాన్ని. అంటే ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో డౌటే ఇంపార్టెంట్. ఆ డౌట్ ఉన్నందుకు వీళ్ళు మళ్ళమల్ల చేస్తారు. ఇంకా ఆ డౌట్ జనరల్గా ఒక రెండు సార్లు పోతుంది నార్మల్ ఉన్న వాళ్ళకు.
1: ఆ డౌట్ అనేది కంటిన్యూస్గా ఉన్నందుకు వాళ్ళు ఆ చర్య మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు,
0: మళ్ళీ మళ్ళీ చేస్తారు. అందుకే ఆ జబ్బు ఎక్కువ అవుతుంది.
1: ఈ కౌన్సిలింగ్ బిహేవియర్ థెరపీ చేసి వాళ్ళు చేసిన ప్రక్రియలో రీజన్ని వాళ్ళ మైండ్లోకి అప్లై చేసే విధంగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా అది పూర్తిగా అంటే నిదానించకపోతే వాట్ నెక్స్ట్?
0: అది నిదానించకపోతే అప్పుడు మందులు మారడం మొదలు పెడతాము. సో రకరకాల మందులు, కొత్త కొత్త రీసెర్చ్తో పాటు వీఆర్ గెటింగ్ చాలా మంచి మంచి మెడిసిన్స్ గురించి తెలుస్తుంది. వీఆర్ ఏబుల్ టు హెల్ప్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్. అంటే చాలామందికి మనం సహాయం చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసినందుకు మనకు తెలుస్తుంది. సో మెడిసిన్స్లో అంటే ఇవన్నీ ఎస్ఎస్ఆర్ఐస్ అని అంటాము. యాక్సిడెంట్గా క్లోమిప్రమీన్ అనేసి ఒక మందు, ఇమిప్రమీన్ అనేసి మందు ఏదైతే డిప్రెషన్లో వాడుతుండేమో దాని కొద్దిగా మార్పు వచ్చిన ఒక కెమికలు, దాంతో ఈ ఆబ్సెషన్స్ కూడా తగ్గినాయి. కానీ మందులు ఇట్టిగా మందులు ఇవ్వటమే కాదు, మందుతో పాటు బిహేవియర్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్ అంటాము, ఇన్సైట్ ఓరియంటేషన్. అంతే ఆ పర్సన్కి నాకు ఈ జబ్బు ఉన్నది దానివల్ల ఇట్లా అవుతుంది అనేది మనం కనుక నమ్మించగలిగితే ఆ మనిషి తొందరగా దాంట్లో నుంచి బయటకు వస్తాడు. కానీ నమ్మించడం ఈజీ కాదు. ఆ ఆబ్సెషన్ ఎంత గురబట్టి ఉంటుందంటే ఈజీ కాదు వాళ్ళకి తీయటం.
1: ఇందులో కూడా మైల్డ్, మాడరేట్, సివియర్ అని ఉంటుందా డాక్టర్ గారు?
0: అవును, అన్నిట్లో. ఇప్పుడు ఈ చిన్న చిన్న సంఘటనల వల్ల, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, పుట్టిన పాప కానీ బాబు కానీ పొద్దున్న నుంచి చూస్తుంటారు, మా నాన్న ఇట్లనే చేస్తాడు ప్రతిసారి, లేకపోతే మా అమ్మ కూరలు కోసినప్పుడు ఆ కూరని 4 సార్లు కోసి మళ్ళీ ఇది అయిందా లేదా మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసి. సో అది వాళ్ళు వాళ్లకు కాపీ చేయడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కాపీ చేసి వల్ల వచ్చిన దానికి వాళ్ళ వాతావరణం మార్చేసి వేరే వాతావరణం పెట్టి అన్నీ చేసి ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో మమ్మీ చేసిన కూర ఈ కూర రెండు ఒకటే తీరుగా ఉన్నాయి, అది ఇన్నిసార్లు చెక్ చేయకుండా కూడా చేస్తే అంతే ఉంటుంది, అప్పుడు నమ్మకం కుదురుతుంది.
1: ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ పేషెంట్స్లో చాలామంది అంటుంటారు వాళ్ళ జబ్బేంటో వాళ్ళకి తెలుసు, ఈ ఫలానా పరిస్థితుల్లో నాకు ఈ పర్టికులర్ ఆలోచన ట్రిగర్ అవుతుంది మళ్ళీ మళ్ళీ వస్తుందని ఆలోచన. అలాంటప్పుడు వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్ హెల్ప్ చేసుకునే ఏమైనా అంశాలు ఉన్నాయా డాక్టర్ గారు?
0: దానికే యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ చాలా పనిచేసాయి అక్కడ. ఎందుకంటే మనసులో ఆందోళన ఎక్కువైనప్పుడు, డౌట్స్ ఎక్కువైనప్పుడు ఇది మొదలైతుంది. ఇప్పుడు మనం ధ్యానం కానీ, పాతకాలంలో మనం జపం చేసేవాళ్ళం, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనుకుంటా దాంట్లో ఏమైతుంది, మైండ్ డైవర్ట్ అయిపోయి కొద్దిసేపటి తర్వాత మన బ్రెయిన్లో అది రిజాల్వ్ అయిపోతుంది.

0: ఆ డౌట్ పోతుంది, తర్వాత మనం మర్చిపోతాము, మనం వెళ్ళిపోతాం. సో ఇటువంటి చర్యల్లో వాళ్లకు నేర్పించి వాళ్ళు స్వయంగానే అరే నాకు ఇలా ఇవాళ మొదలు పెట్టే ఎట్లా ఉంది, నేను ఇది చేస్తే బాగుంటుంది అనేసి చేసుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు.
1: ఇలా ఓసీడీ వల్ల బాధితులైన వాళ్ళు ఏదైనా సోషల్ యాక్టివిటీలో కానీ సర్వీస్ యాక్టివిటీలో కానీ ఇన్వాల్వ్ అయితే ఏదైనా కొంచెం ఉపశమనం వచ్చే అవకాశం ఉందంట.
0: బిజీ అయిపోతే అందులో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీలో పోతే మళ్ళీ అక్కడ పోయి బాధపడాలి, వాళ్ళ బాస్ వచ్చేసి తిట్టడం మొదలు పెట్టారు అనుకో, నువ్వు ఇది బాగా చేయవు అది బాగా చేయవు ఇది మంచిది కాదు అది అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా రివర్స్లో పోతారు ఇంకా.
1: సో వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ని ఎంచుకొని అందులో యాక్టివిటీ మొదలు పెట్టుకుంటే ఈ డైవర్షన్ వచ్చేసి ఈ ఓసీడీ థాట్స్ తక్కువయ్యే అవకాశం ఉందంట.
0: మందులు లేకుండా కూడా ఉండొచ్చు వాళ్ళు.
1: ఉండొచ్చు. డాక్టర్ గారు, మందుల విషయానికి వచ్చేటప్పటికీ ఒక నిష్ణాతులైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి అతను సూచించిన మేరకే మందులు వాడాలి అని చెప్తుంటారు. ఈ ఓసీడీ సమస్య ఉన్నవాళ్ళు ఎంతకాలం వాడాలి, ఎలా దాని ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఫాలో చేయాలి?
0: మనము ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 5-6 వారాల్లోనే మార్పు వచ్చేసింది అనుకో, వాళ్ళు నియర్ నార్మల్ అయిపోయినారనుకో, ఇంకా వాళ్ళు యోగా మెడిటేషన్ ఈ థాట్ బ్లాకింగ్ అవన్నీ టెక్నిక్ నేర్చుకొని ఉన్నారంటే 6 వీక్స్ మ్యాక్సిమం 3-4 మంత్స్లోనే మనం స్లోలీ మందులు తగ్గించుకుంటా మానేసి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావచ్చు. కానీ చాలా సివియర్గా అంటే ఎవరైతే ఇప్పుడు అంటే నా దగ్గర వచ్చిన ఒక పేషెంట్ లేడీ ఎట్లా ఉండంటే ఆమె ఇవాళ స్నానం చేయాలంటే హాల్లోనే బట్టలు ఇప్పాలి, ఆ బట్టలన్నీ తీసుకొని బాత్రూంలో పోయి బాత్రూమ్ కడగాలి, మళ్ళా బట్టలు ఉతకాలి, అట్లాగే నగ్నంగానే వచ్చేసి ఆ బట్టలు ఆరేయాలి, ఆరేసిన తర్వాత మళ్ళీ బాత్రూంలో వెళ్ళాలి, తలుపు ముట్టుకుంటే తలుపు మీద ఉన్నది నాకు అంటిస్తుంది అనేసి తలుపు కూడా ముట్టకుండా ఉండాలి, నల్లా కూడా 2 సార్లు కడిగి ఆ తర్వాత స్నానం అయిన తర్వాత తువాలు బయట పైనుంచి తీసి తుడుచుకొని అది పక్కన పడేసి అది కడిగేసి మళ్ళీ ఆరిచాలి, తర్వాత ఒక్కొక్క బట్ట తీసి ఆ తీయడంలో ఒక బట్ట కింద పడ్డది అనుకో మళ్ళీ మొత్తం రొటీన్ మొదలైంది. అటువంటి లేడీకి కూడా ట్రీట్మెంట్తో మేము బయటకు తీసుకురాగలేము, ఇప్పుడు నార్మల్గా ఉండి అన్నీ చేయగలుగుతుంది కానీ దానికి టైం పడుతుంది. అటువంటి వాళ్లకు కొన్నిసార్లు 2-3 సంవత్సరాలు మందులు వాడుకుంటా దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి బయటది.
1: ఏదైనా కానీ మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఆ మెడిసిన్ ఆపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్లోగా తగ్గించుకుంటూ ఆపాలి, ఒక్కసారిగా ఆపడం కరెక్ట్ కాదు.
0: కరెక్ట్ కాదు. ఓసీడీ వాళ్లకు డిప్రెషన్ చాలా కామన్ ఉంటుంది. ఓసీడీ వాళ్ళు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి తెలివి ఉంది, వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆపలేకపోతారు, అది చేయాల్సిందే. సో అటువంటిప్పుడు అరే మనం ఏమైపోయినాము, వేస్ట్ అయిపోయినాము, మన పనికి రాని మనిషి అయిపోయినాము అనేసి వాళ్ళు డిప్రెషన్లో పోతారు. సో అటువంటి వాళ్లకు సివియర్గా పోయినప్పుడు ఈ సిటీ కొందరికే జనరల్గా అవి వాళ్ళు కూడా మెడిసిన్తోనే బయటకు వచ్చేస్తారు.
1: ఇంట్లో ఒక ఓసీడీతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మిగతా వ్యక్తులు ఏ రకంగా అతన్ని అకామిడేట్ చేసుకొని అతన్ని నార్మల్ లైఫ్కి రావడానికి ప్రయత్నం చేయాలంటారు?
0: కుటుంబ సభ్యులే మనం హెల్ప్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కనుక ఆ మనిషిని మళ్ళా మళ్ళా పాయింట్అవుట్ చేయడం మొదలుపెట్టారుకో, అరే నీకు ఇన్నిసార్లు చెప్పాము మళ్ళా కూడా ఎందుకు చేస్తున్నావు అంటే వాడు ఇంకా ఆందోళన ఎక్కువైపోయి ఇంకా 2 సార్లు ఎక్కువ చేస్తారు, నీలో ఏది మార్పే రాలేదు అన్నట్లే అయిపోతుంది, ఆయనకు డిస్కరేజ్మెంట్ వస్తుంది, ఎన్కరేజ్ అయ్యే బదులు డిస్కరేజ్ అవుతాడు. సో అటువంటి వాళ్ళలో కుటుంబ వాళ్ళు అరే ఇవాళ పొద్దు నుంచి వెరీ గుడ్ నువ్వు చాలా మంచిగా ఉన్నావు, రోజు నువ్వు 5 సార్లు కడిగేది ఇవాళ 3 సార్లునే మంచిగా ఉన్నావు, వెరీ గుడ్ అంటే నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు. సో ఈయన కూడా ఉత్సాహం, ఓహో నేను ఇంప్రూవ్ అవుతున్నామేమో, సో ఇట్లాగే చేసి రేపటి నుంచి 2 టైమ్సే పోదాము, మళ్ళీ ఒకటేసారి కడిగేసి ఆపేద్దాము అనేసి ఆయనకు ప్రయత్నం చేయడానికి కోరిక వస్తుంది. ఆ కుటుంబ సదస్యాలే ఇది చేయడానికి వీలుంటుంది, వేరెవరు చెప్పినా వినరు.
1: అంటే ముఖ్యంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక అరగంట మాట్లాడతాడు, మెడిసిన్స్ రాస్తాడు, పంపిస్తాడు, కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని వాళ్ళకి సహకరించినట్లయితే వీళ్ళ వ్యాధి తీవ్రతను తగ్గించి సామాన్యమైన జీవితానికి పొందే అవకాశం ఉందంటారు.
0: అవకాశం ఎక్కువ ఉన్నది, అందుకే మేము ఇటువంటి పేషెంట్ వాళ్ళలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాము. ఫ్యామిలీ థెరపీ కింద ఫ్యామిలీ మెంబర్స్ని సెపరేట్ కూర్చోబెట్టి మీ ఫ్యామిలీ మనిషికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన కావాలని చేస్తారు.

0: చేయించలేడు. అటువంటి మనుషులకి మీరు హెల్ప్ చేయాలంటే ఈ విధంగా చేశారంటే ఆయన తొందరగా దీంట్లో నుంచి బయటికి రావచ్చు.
1: అంటే ముఖ్యంగా ఇటువంటి సమస్యలు, మానసికంగా సమస్యలు ఎదుర్కొనేటప్పుడు సెల్ఫ్ హెల్ప్ కంటే ఫ్యామిలీ హెల్ప్ చాలా ముఖ్యం అంటారు.
0: చాలా ముఖ్యం,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు ఓసిడి ఆబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్ గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఖతార్ మాజీ పాలకుడు, ప్రస్తుత అమీర్ తండ్రి అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ మృతికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం ఈరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నిలయంలో సమయం 6:21:25 అవుతుంది. ఖతర్ దేశ మాజీ పాలకుడు ప్రస్తుత అమీర్ తండ్రి అయినటువంటి షేక్ హమాద్ బిన్ ఖలీఫా ఆల్ థాని మృతికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం ఈరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 MHz. నేను మీ ఆచే ప్రశాంతి. ఖతర్ దేశం మాజీ పాలకుడు ప్రస్తుత అమీర్ తండ్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ ఖలీఫా ఆల్ థానీ మృతికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం ఈరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

0: కిషోర్ మక్వాన భేటీ అయ్యారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను అధికారులు కమిషన్కు వివరించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ఆషాఢ బోనాల జాతరకు జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉత్సవాల నిమిత్తం 3,427 దేవాలయాలకు 15.05 కోట్ల రూపాయలు విడుదల చేశామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా మహిళల జట్టు 270 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 457 పరుగుల లక్ష్య ఛేదంలో ఇంగ్లాండ్ జట్టు 186 పరుగులకే కుప్పకూలగా, భారత బౌలర్లో స్నేహ్ రాణా 4 వికెట్లతో రాణించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని భారత్ తిరస్కరించినట్లు వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. ఆ వార్తలు అవాస్తవమని స్పష్టం చేస్తూ, ఈ ఒప్పందానికి సంబంధించి జూన్ నెలలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్తో జరిగిన చర్చలు అద్భుతంగా సాగాయని ఆయన పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నేను మీ ఆచార్య ప్రశాంతి. ఖతర్ దేశ మాజీ పాలకుడు, ప్రస్తుత అమీర్ తండ్రి అయినటువంటి షేక్ హమాద్ బిన్ ఖలీఫా ఆల్ థాని మృతికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం ఈరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. ఖతర్ దేశ మాజీ పాలకుడు, ప్రస్తుత అమీర్ తండ్రి అయినటువంటి షేక్ హమాద్ బిన్ ఖలీఫా ఆల్ థాని మృతికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం ఈరోజు జాతీయ సంతాప

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. ఈరోజు ఈ కార్యక్రమంతో నేను సెలవు తీసుకున్నాను.